చీతన్ బస్సమ్మక్ చీతన్ బస్సమ్మక్ డాడీ స్కూల్ ఫీస్ స్కూల్ ఫీస్ స్కూల్ ఫీస్ *274#. *274#. School fees. Richita in India school fees. Ticket number 2. Aye, my gas chi. Anaga uruye. *274#. *274#. Ticket number 2. Ticket number 2. Ticket number 2 of the day. *274#. *274#.